0: Center, 95.5. North, South, 95.6. East, West, 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: 94, 95.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
1: RM3 Manoranjan Radio.
3: Toli Ragalu. Toli Ragalu.
4: శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. మనైనాటి తెలుగు ప్రసారం తొలి రాగాలులో వందనాలు, స్వాగతం. అంటే సరిగ్గా మీరు గుర్తించినట్టుగా ఉదయం 8 అయింది. మన దైనందిన గంటసేపు తెలుగు కార్యక్రమం RM3 రేడియో ఛానల్ మీద మొదలవుతున్నది. రాజేంద్ర వైపున శుభోదయం. మన ప్రసారం కోసం వేచి ఉన్న మీకందరికీ అనేక అనేక ధన్యవాదాలు. సో హియర్ వి గో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎవరెవరు ట్యూన్ చేసి ఉన్నారు మీరు ఈనాటి ప్రసారంలో, అనేక ధన్యవాదాలు. సో ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఆన్ 94, 95.6 and 98.2 మెగాహెర్ట్జ్.

చేరి ఉన్నాం. అంటే బ్రహ్మాండకరమైన కాలచక్రమంలో వేగంగానే మనం తిరుగుతూ చేరి ఉన్నాం. ఇదే నెల యొక్క అర్ధభాగం, ఇదే వారం యొక్క అర్ధభాగం వరకు. సో వారం యొక్క ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఈ శుభ శుక్రవారం రోజున మీరు చక్కగానే అన్ని మీ పనులు సాధించి ఉన్నారు, పూర్తి చేస్తున్నారు, ఏమేమి మీరు తలచుకుని ఉన్నారు పూర్తి అవుతున్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద నైసెస్ ఆఫ్ ఓల్డ్ మ్యూజిక్ రైట్ హియర్ రైట్ నౌ. మన తొలి రాగాలు తెలుగు కార్యక్రమం విజ్ రాజేంద్ర. As usual, every morning from 8 to 9, 94, 95.6 and 98.2 megahertz.

శోదలరా, ఇది అందమైన ఉదయానికి ఆహ్వానం. ఆహ్లాదకరమైన ఈ శుభ గురువారానికి స్వాగతం కూడా. చూడండి, కాస్త భయద ఆకాశం నుంచి జారి ప్రతి చినుకు, ప్రతి అది ప్రకృతి రాసే ఒక చిన్ని కవితలా ఉంటుంది కదూ. అంతే, బయట వర్షపు ఉండైనా సరే, ఎండ ఉన్నా సరే, అది ఒక ప్రత్యేకమైన పరిమళం. అంటే లోపల మనస్సుకు నచ్చిన సంగీతం కూడా వినబోతున్నారు ఈ సమయం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ క్షణం మన కోసం మాత్రమే ఆగిపోయినట్టుండి. సో లవ్లీ మ్యూజిక్ ఫర్ యూ, డెడికేటెడ్ దిస్ ఎర్లీ మార్నింగ్. స్వీటెస్ట్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఎ వెరీ నైస్ లిసనింగ్.

కదన్య వాదాలు ప్రియమైన శ్రోతలారా, అనుకుంటున్నాను చాలామంది ఈ సమయం కూర్చొని హాయిగా ఇంట్లో ప్రసారం వింటున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు ఈ సమయం డ్రైవ్ చేస్తూ ఆ పనికి బయలుదేరి ఉన్నారు. సో ట్రాఫిక్లోనున్నారంటే ఏం కంగారు పడనక్కర్లేదు. లిసనింగ్ టు ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ ఇక్కడ మన నాటి ఇక్కడ కార్యక్రమంలో. ఇంకా మరొకండి, ట్రాఫిక్లో ఉన్న వాళ్లకు గుర్తించుకోండి, జీవితం ఎప్పుడు పరుగుల ప్రయాణం కాదు. కొద్ది క్షణాలు ఆగండి, ఆగి చుట్టూ ఉన్న అందాన్ని ఆస్వాదించుకోండి. వాటిలో కూడా ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది కదూ. ఈ ప్రశాంతమైన ఉదయాన్ని మంచి మాటలతో, మధురమైన పాటలతో మనం కలిసిగా ఈ ప్రయాణం చేద్దాం.

94.6, 98.2 మెగాహెర్ట్స్ మీద మనైనటి తొలి రాగాలు RM3 మీద మీరు వినబోతున్నారు. ఈ సమయం లేడీస్ అండ్ జెంటిల్మెన్, చక్కనైనవి, ప్రేమభరితమైన పాటలు, ఆహ్లాదకరమైన ఇంపైన స్వరాలతో కూడిన గానాలు. అసలు ప్రేమ అనేది ఒక మన జీవితంలో ఓ వినిపించినవి ఒక మధురమైన సంగీతంలానే ఉంటుంది. ఎవరైనా మన కోసం సమయం కేటాయించడం, మన మాటలను శ్రద్ధగా వినడం, అది ప్రత్యేకమైన మౌనాన్ని కూడా అర్థం చేసుకోవడం, ఇవే ప్రేమకు ఒక నిజమైన గుర్తు కదూ. అంటే ప్రేమలో గొప్పదనం పెద్ద మాటల్లో ఉండడు, అది చిన్ని జాగ్రత్తల్లో, చిన్ని అనుభూతుల్లో దాగి ఉంటుంది. దాట్స్ ఆల్ అబౌట్ లవ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ డెడికేట్ దిస్ చక్కనైన పాట టు ఆల్ ద లిసనర్స్ అవుట్ దేర్, టు ఆల్ ద లవర్స్ అవుట్ దేర్.

Ladies and gentlemen, sweetest and very nice morning to all of you. Prati Udayam, ladies and gentlemen. Ah, Surya Bhagavan, Bhagavanturu, Manamandariki oka vishayam gurtu chestadu. Nijame kadu, ante chikati yenta ekkuvaina velugu ravadam agadu. Alane, manamandaram ee roju kotta surya kiranalatone oka kotta dinam modalu petti unnam. అంటే మన జీవితంతో కూడా సమస్యలు వస్తాయి, అంటే ఇబ్బందులు ఎదురు అవుతాయి, కానీ మనలోని నమ్మకం, మనలోని ఆ ప్రయత్నాలు, ధైర్యం ఉంటే ఏ మార్గమైనా సులభమై అవుతుంది కదూ. సో కీప్ స్మైలింగ్ అండ్ మన ఈనాటి గురువారపు రోజున అది స్మైల్తోనే ప్రారంభం చేస్తామని అది ఒక వాగ్దానం.

శ్రోతలారా, మీరు గుర్తించినట్టుగా మనీ నాటి కార్యక్రమంలో దట్స్ అ మిక్స్చర్, ఒక మిశ్రమంగా పాత సినిమాల నుంచి ఎన్నుకున్న చక్కనైనవి ఓల్డీస్ అండ్ మనం ఎన్నుకున్నాం ఆధునిక కాలానికి చక్కనైనవి న్యూ రిథమికల్ పాటలు కూడా. అంటే మీరు బాగా చూస్తే కొన్ని పాటలు వింటే మనం పాటను వినడం కాదు, అది ఒక జ్ఞాపకాన్ని మళ్ళీ జీవిస్తాం. ఒకప్పుడు మీరు రేడియో చుట్టూ అంటే మీ కుటుంబ సభ్యులతో కూర్చుని విన్న ఆ పాటలు, మన చిన్న నాటి నవ్వులు, ఆ పాత స్నేహాలు ఎన్నో మధురమైన క్షణాలను గుర్తు చేస్తాయి. సో కాలం ముందుకు వెళ్ళినా మనస్సు తాకిన సంగీతం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. సో లెట్స్ ఎంజాయ్ దిస్ ట్రాక్ అండ్ డెడికేటెడ్ టు ఆల్ అవర్ స్వీట్ లిసనర్స్ అవుట్ దేర్.

శ్రోతలారా, ప్రతిసారి నేను అంటూనే ఉంటాను, ప్రతి మన తెలుగు కార్యక్రమంలో మీరు కూడా ఒక భాగమే. నేను ఎక్కడ స్టూడియోలో ఉన్నాను అక్కడ మీరు ఎంతో హాయిగా కూర్చుని మన కార్యక్రమం శ్రద్ధపూర్వకంగా వినబోతున్నారు. మీరు వినే ప్రతి నిమిషం, పంపే ప్రతి సందేశం, చూపించే ప్రతి ప్రేమానుభావం మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. అంటే రేడియో, మన ఛానల్, విశేషంగా మన తెలుగు కార్యక్రమాలు కేవలం ఒక శబ్దం కాదు, అంటే తెలియని మనస్సులో కలిపి ఒక అందమైన అనుబంధం.

లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు నమ్మరు అంటే సమయం ఎలా గడిచిపోయిందో నాకే తెలియదు. ఫ్రమ్ 8 to 9 అంటే మన ఈనాటి కార్యక్రమం ఇంకా 4-5 నిమిషాలు పూర్తి అవుతుంది. ఈరోజు లేదా ప్రతిరోజులానే మంచి సంగీతం, మంచి మాటలు, మంచి మనస్సుతో ఈ ప్రత్యేకమైన సంగీత ప్రయాణం ఎంతో అందంగా మనం సాగించి ఉన్నాం. ఇంకా కొన్ని నిమిషాల్లో ముగిద్దాం కూడా. సో ఈ గురువారం మీ జీవితంలో ప్రశాంతతను, ఆనందాన్ని, కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా 2 రోజులు దట్ విల్ బి వీకెండ్ అండ్ తప్పనిసరిగా మీరు ఆనందపూర్వకంగానే గడపాలని అనుకుంటూ హ్యావ్ అ వెరీ స్వీట్ అండ్ నైస్ థర్స్డే. టేక్ కేర్, బాయ్. శుభయాత్ర. ఎవరెవరు డ్రైవ్ చేస్తున్నారు, నమస్కారం.